ఎందుకంటారా ఎంచుతుందా మిమ్మీ తమాష నారంగితలతో అందేసుకు బ్రాండ్ ఇన్ న్యూ మ్యాన్ టిటులుస్ ఎంచో ఔ డిస్కో ఇవేనా ఫార్మాటో ఇదుకోతే వదన్ Eta beraz bate basena John Meola Bajun eta Ken Clonkin batesan. Beste kantatxo batentzungo emango ze diskoku Cooking in my kitchen, tituluko.